వల్లకీ వాదన ప్రక్రియాలోల తాళీదళాబద్ధ తాటంక భూషా విశేషాన్వితే సిద్ధ సమ్మానితే దివ్యహాలామదోద్వేల హేళాల సచ్చక్షురాందోళన శ్రీ సమాక్షిప్త కర్ణైక నీలోత్పలే శ్యామలే పూరితా శేష లోకాభివాంఛాఫలే శ్రీఫలే శ్వేతబింబూల సత్ఫాలలావణ్య నిశ్యంద సందోహ సందేహ కృన్నాసికా మౌక్తికే సర్వమంత్రాత్మికే కాళికే ముగ్ధమందస్మితోదార వస్త్రస్ఫురత్పూగ కర్పూర తాంబూల ఖండోత్తరే జ్ఞానముద్రాకరే సర్వసంపత్కరే పద్మభాస్వత్కరే.